సంభీషణం కన్యాభీకర బాలకేట విలసద్దస్తావిరాసేవితం హస్తైశ్చక్రగదాశకేట పిశికం స్తాపం గుడం తర్జనం విద్యానం విభూషిణం భగవతిం విద్యాం ప్రదానాం భవ.